0: అల్లి దొరియ
1: ప్రజ్ఞావే దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
2: FM 95.2 ඔස්සේ ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් sudilaradio.lk අරහා මුළු ලොවටම